ధర్మ కుమార కైసర్యాశ్రి బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసర్య జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల శ్రుత సయిత క